చేదులాల్ యాదవ్, సీతా యాదవ్, అర్చన అరుణ, అనురాధ, అల్పనా యాదవ్, దుర్గాపారా సంతోషి నగర్ రాయ్పూర్ సే చనులాల్ యాదవ్, అనురాగ్, అభిషేక్, అల్కా, అనామికా, బల్దావు, రాను, ఖుషి, ప్రవీణ్ సాహు, సిఎల్ యాదవ్, మచ్లీ గోదాం, కేదుమూడా, రాయగఢ్ సే పురుషోత్తమ్ సింగ్, ఉషా సింగ్, ప్రియాంక, పూజా, లేలు, రితు, రిషభ్ సింగ్, కుర్మిపారా బేమిత్రా సే సురేష్ కుమార్ సార్థి, పూర్ణిమా, పూజా, కమల్కాంత్ సార్థి, ఆర్ సాత్మే వీరేంద్ర వ్రజకాంత్ సార్థి, బనియాపారా ధమ్తరీ సే ఇసి గీత్ కో సున్నా చాతే హే రామచంద్ర మాఖీజా, కాఫిర్ భాయి, సవితా మాఖీజా, బేబీ స్వాతి మాఖీజా, మాహీ పూజా, శరద్ ఛుట్కీ, శరద్ కుమార్ ఆర్ పూరా మాఖీజా పరివార్ ఇసి గీత్ కో సున్నా చాతే హే. చాందనీ చౌక్ గండయి పండరియా సే ఆప్ సభీ శ్రోతా హే. పవన్ కుమార్ సేన్, ప్రభాదేవీ సేన్, లకీ వికీ నాను, రవీంద్ర సేన్ ఆర్ అనార్కలీ బజార్ జగరావ్ సే సునీల్ పాఠక్, కమల్ పాఠక్, దీపికా మల్హోత్రా, ఆశిష్ మల్హోత్రా, బేబీ గబ్యా, భాయి సుచ్చా సింగ్ పాఠక్, ఛత్తీస్గఢ్ పథరియా భరివా సే చందులాల్ సింగ్ రావ్, నారాయణి సింగ్ రావల్, నోమేష్ నేహా సింగ్ రావల్ ఆర్ మాన్యా సింగ్ రావల్, వానియా సింగ్ రావల్. तो आइए आप सभी की पसंद पर सुनते हैं डोमिनिक सरजो और कविता कृष्णमूर्ति की आवाज़ों में फिल्म हम दिल दे चुके सनम का ये गीत.